0: శ్రోతార్లి, ఆకాశవాణి కు కర్సాంగ్ కేంద్ర వాటస్సుంది హునుంచి జై జవాన్ ఫౌజీ శ్రోతార్ కనిమితి ప్రస్తుత కార్యక్రమం అంతర్గత కేహి చలచిత్ర కా గీతురు
1: మంగతా